ఆరోగ్యం కంటుండాలా? ఇంకే ఓం స్వాస్తి అస్తి పవయాంగ్రద సిక్స్ కట్టు కట్టు సందాం.